0: RM3 Radio. Radio.
1: Megahertz me the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
4: నమస్కారం సంగీత ప్రియులారా, ఆదివారం అంటేనే కొంచెం నెమ్మదిగా గడిపే రోజు. వారంతా మనతో పరుగెత్తిన గడియారం కాస్త ఆగినట్టు అనిపించే రోజు. అలాంటి ఆదివారం

वेला मी तो कलसी पाटलु विंटु पात ज्ञापकालनु पलकरिस्तु मनसुकु कास्त हायिनी अंदिंचडानिके मी वर्ष मी मुंदुकु वच्चेसिनदि इदि मी तोलि रागालु పాట పాటకి ఒక భావం స్వర స్వరానికి ఒక జ్ఞాపకం ప్రతి జ్ఞాపకానికి మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం మరి ఆదివారం రోజు మీ మనసుకు నచ్చిన సంగీతంతో నింపుకుందామా రండి మరి మొదలు పెడదాం

ఆదివారం అంటే కొందరికి కుటుంబంతో గడిపే రోజు, కొందరికి విశ్రాంతి, కొందరికి ఇంటి పనులు పూర్తి చేసుకునే రోజు, మరికొందరికి వారమంతా ఎదురు చూసినా తమ కోసం తాము కేటాయించుకునే రోజు. మీ ఆదివారం ఎలా ఉన్నా సరే, అందులో కనీసం కొంత సమయం మాత్రం మీకోసం ఉంచుకోండి. ఒక కప్పు చీ, మీకు ఇష్టమైన పాట, కాసేపు నిశ్శబ్దం. చిన్న విషయాలే అయినా మనసుకు పెద్ద విష్

మనకు ఇష్టమైన పాటను వింటున్నప్పుడు ఇలా చాలాసార్లు గాయకుడి స్వరం మాత్రమే మనకు వినిపిస్తోంది. కానీ ఆ స్వరం వెనుక ఉన్న వ్యక్తి ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఉండొచ్చు. ఒక పాటలో భావాన్ని సరిగా పలకరించడానికి కేవలం మంచి గొంతు సరిపోదు. పదాన్ని ఎక్కడ నొక్కాలి, ఎక్కడ వదలాలి, ఎక్కడ ఊపిరి తీసుకోవాలి, ఎక్కడ భావాన్ని పెంచాలి, ఇవన్నీ ఒక కళ.

మిత్రులారా తెలుగు పదాల అందం అన్న భాగానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరో అందమైన తెలుగు పదం తలపులు తలపులు అంటే జ్ఞాపకాలు మనసులు మెరిలే ఆలోచనలు పాత తలపులు మళ్ళీ గుర్తొచ్చాయి అని అంటాం ఎంత సున్నితమైన పదము కదా కొన్ని తలపులు మనల్ని నవ్విస్తాయి

కొన్ని తలుపులు మన కళ్ళలో నీళ్లు తీస్తాయి. మరికొన్ని తలుపులు మనం ఎంత దూరం వచ్చినా మనతో ఉంటాయి. అలాంటి తలుపుల్ని మెల్కొలిపే పాట ఇప్పుడు మీకోసం.

ఒక ఇంట్లో అందరూ కలిసి ఒక పాట వింటే ఆ పాటకు ఇంకో అర్థం వస్తుంది. అమ్మకు ఒక జ్ఞాపకం, నాన్నకు మరో జ్ఞాపకం, పిల్లలకు మరో భావం. కొన్నేళ్ల తర్వాత అదే పాట మళ్ళీ వినిపించేటప్పుడు ఆ ఆదివారం, ఆ ఇల్లు, ఆ మనుషులు అందరూ మనసులోకి తిరిగి వస్తుంది. అందుకే కుటుంబ జ్ఞాపకాల్లో సంగీతానికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఈ ఆదివారం మీ ఇంట్లో కూడా ఒక పాట అందరినీ ఒక్క చోటికి తీసుకురావాలని కోరుకుంటూ వినండి.

ఒక సినిమా పాట విజయవంతం కావడానికి తెరపై కనిపించే నటి నటులే కారణం కాదు. పాటకు పదాలు ఇచ్చిన గేయ రచయిత, స్వరాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు, ప్రాణం పోసిన గాయకుడు, ఆ స్వరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దిన వాయిద్యకారులు, ప్రతి ఒక్కరి కృషి కలిసినప్పుడే మనకు ఒక సంపూర్ణమైన పాట అందుతుంది.

మనకు చిన్నప్పుడు ఆదివారం అంటే ఎంత ప్రత్యేకంగా ఉండేదో గుర్తుందా? పాఠశాలకు సెలవు, ఉదయం కాస్త ఆలస్యంగా లేవడం, ఇంట్లో ఇష్టమైన వంటకం, టీవీలో సినిమా. ఆ రోజుల్లో ఆదివారం చాలా పెద్ద రోజుగా అనిపించేదిగా.

0: తెలుగు సినిమా సంగీతంలో ప్రేమ పాటలకు ప్రత్యేకమైన ప్రపంచమే ఉంది. ప్రేమను ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక చూపు, ఒక చిరునవ్వు, ఒక చిన్న పలకరింపు, ఒక ఎదురు చూపు.
1: సమీరా హీరోయిన్ కదా.
2: Let's go, let's go.

0: చిచే నేను డబ్బుల గురించి రాలేదండి నా జాకెట్ గురించి వచ్చాది 1000 రూపాయలు పెట్టి కొన్నా
1: ఓకే
0: పర్లేదులేండి మీరు రేపు వాష్ చేసివ్వండి మంచిగా నేను రేపు వచ్చి తీసుకుంటా
1: జాకెట్ కోసం వచ్చా అన్నారు
0: మీరు వాలెట్లో డబ్బులు లేదన్నారు

0: తప్పకుండా వాడండి 25,000 సో
1: 25,000 మొదటి వారం జీతం వచ్చేసిందన్న కట్టండి బిల్లు
2: కొన్ని పాటలు మనం ఎప్పుడూ వెనక్కి వినం అవి అనుకోకుండా ఎక్కడో వినిపిస్తాయి అంటే ఒక్క క్షణంలో మనసు గతంలోకి వెళ్ళిపోతుంది ఎక్కడ విన్నాం ఎవరితో విన్నాం ఆ సమయంలో మనం మన వయసు ఎంత మన జీవితం ఇలా ఉండేది

మెట్రిలా రాయిన్ కొన్ని గంటల్లో మరో కొత్త వారం మొదలవుతోంది. కొత్త పనులు, కొత్త బాధ్యతలు, కొత్త సవాళ్లు, కానీ కొత్త అవకాశాలు కూడా. గత వారం మనకు నచ్చని ఏదైనా జరిగి ఉంటే దాన్ని అక్కడే వదిలేద్దాం. మన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన చేతుల్లో ఉన్న చిన్న విషయాలను అందంగా మార్చుకుందాం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కూసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.